శ్రీ అలపురుష మహాదేవకి, శ్రీ దేవపురుష మహాదేవకి, శ్రీ దీప్ నారాయణ భగవాన్కి, హిందూ ధర్మ సమ్రాట్ మాధవానందజీ భగవాన్కి, విశ్వగురు మామండలేశ్వర యోగి రాజపరం పిత పరమేశ్వర పరం పూజ్య శ్రీ సద్గురుదేవకి, పుణ్యానంద భారతీజీ మహారాజ్కి, సత్య సనాతన్ ధా. సెల్యూటేషన్ టు అలపురిజీ సిద్ధ పీఠ పరంపర. ద లివింగ్ లైట్ మహాప్రభు దీప్ సత్సంగ్ ఫౌండేషన్ స్ట్రిల్కి ఆలియా ది గోముఖ్ మీన్స్ ద గంగే ద కమింగ్ ఫ్రమ్ ద కౌస్ లైక్ సిమిలర్ ఫార్ ద ప్లేస్ పీపల్స్ భక్తాస్ ద బాతింగ్ ఇన్ గంగే అండ్ ప్యూరిఫైయింగ్ దేర్ సెల్ఫ్ ద ఎనిమల్స్ ద క్రియేచర్స్ అండ్ ద ట్రీస్ ప్లాంట్స్ all the getting the Gange Vada or water. Similarly, the second Gyan Ganga with that water Gange, and this is Gyan Ganga which is the leading to human in the darkness to light, the answering the many questions and the fulfilling the wishes through the Gyan Gange. And second, they call Gyana Amrit. The Gyana Amrit means the nectar of the God knowledge, God glory knowledge. So today is the great day, it called Ganesha Day. And Ganesha is the first worshipping God in the world. The Ganesha got the title, this first worshipping title, through the Shiva and Parvati. And today is a, it also that what called the opportunity that Ganesha Day and the Bhaktas asking about the Shiva's Shivling colors, and also the similarly questions came that what there was Mahabharata real was there and Ramayana was real there or not, or this imagination to human they create and telling to others. So it is their great opportunity to be share with you. So first I like to start the Ganesha, the beginning, the worshipping God, that call one

శ్రీ అలక్పురుష మహాదేవకి, శ్రీ దేవపురుష మహాదేవకి, శ్రీ దీప్ నారాయణ భగవాన్కి, హిందూ ధర్మ సమ్రాట్ మాధవానంది భగవాన్కి, విశ్వగురు మామండలి శ్రీ యోగి రాజపురం పూజ శ్రీ సద్గురుదేవకి, పుణ్యాన్ భారతీజీ మహారాజ్కి, సత్య సనాతన ధర్మకి హరి ఓం.